0: रेडियो मॉरिशस
1: 819 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: आइए सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की तरफ से चंद विज्ञप्तियां सुनिए। जरूरी मरम्मत कार्यों की वजह से सबसे पहले पिचित रिवियर के निवासियों, खासतौर इन गलियों के नंदलोल लेन, कौंदे जाम्ब्रेवाद, प्रिंसेस मॉर्गरेट, चमरू लेन, डाफोडिल लेन, बिसेसा लेन, जॉयसारी लेन, मकनमारा लेन, ओल्ड ट्राफोर्ड लेन और रॉयल रोड के एक हिस्से के रहने वालों को सूचित किया जाता है कि कल रविवार 3 मई 2026 को सुबह के 8:30 बजे से लेकर दोपहर के 4 बजे तक बिजली की सप्लाई में कटौती लाई जाएगी। साथ ही साथ में पोर्ट लुइस के निवासियों, खासतौर इन गलियों के मेयर बॉटेलेमी, डॉटवा, वोल्सिपुनिये और बोल्टों के निवासियों को सूचित किया जाता है कि कल रविवार 3 मई 2026 को सुबह के 8:30 बजे से लेकर दिन के 1 बजे तक बिजली के सप्लाई में कटौती लाई जाएगी। तो इन असुविधाओं के लिए सीबी अपने ग्राहकों से क्षमा प्रार्थी हैं। बिना पूर्वा सूचना दिए बिजली की सप्लाई फिर शुरू हो जाएगी। तो अभी आप सुन रहे थे विज्ञप्तियों सीबी की तरफ से। ये रेडियो मॉरिशस है,
3: एनबीसी रेडियो, हर पल आपके साथ।
4: बालानंदम
5: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరికీ మధ్యాహ్నపు వేళ 12 నుంచి 1 గంట వరకు మన బాలానందం అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. అలవాటు ప్రకారంగా ముద్దు ముద్దు పిల్లల కోసం విశేషంగా మధ్యాహ్నపు వేళ కార్యక్రమం ప్రసారం అవుతున్నది. అంకితం చేస్తాం మీకోసం మొత్తం 45 నిమిషాలకు మన పిల్లలకు. అయితే పదండి శ్రోతలరా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం.
6: అరకాల నుండి ఒకటవుతుని సన్ రైజు లేని రోజేదనీ

పిల్లల కోసం విశేషంగా బాలానందమని తెలుగు కార్యక్రమం 25 నిమిషాల బదులుగా మన కార్యక్రమం మొత్తం సినీ పాటలతో ప్రసారం చేస్తాం. 45 నిమిషాలకు సినీ పాటలతో, ఇంకా పిల్లల పాటలతో విశేషంగా మీకోసం ఈ మధ్యాహ్నపు వేళ ప్రసారం చేస్తున్నాం.

0: పిల్లలు అమాయకత్వం సుభాషితాలు ఆనందం తెస్తుంది ప్రేమకు ప్రతీకలు అలాగే మన పిల్లలు మన జీవితంలో అద్భుతంగా చేస్తారు మన జీవితంలో కదా చిన్నారులు బాలులు శిశువులు కుర్రవారు అనేది పిలుస్తాం మన పిల్లలను పిల్లలు నవ్వితే ఇంటి ఇంకా ఆనందంగా మారుతుంది
1: లేడు లేసి కూర్చు లాస్ట్ బెంచ్ ముందు మొహం
2: టిఫిన్ బాక్స్ సర్ది చూడు ఆయన చెయ్యి యూనిఫామ్
1: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు
2: లేట్ నైట్ పాలిష్ చెయ్యి కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి
1: డైలీ లేట్ గెట్ అవుట్
2: నైట్ డౌన్ వికెట్
1: హోంవర్క్ ఎస్కేప్
2: డైలీ ఇదే టార్చర్ అండి
1: చిలికి బిచిలికి
2: బింబిలికి బిలాబీ

అసలు శ్రోతలరా, విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలరా, ఈ బాలానందమని తెలుగు కార్యక్రమం విశేషంగా మధ్యాహ్నపు వేళ ఎవరెవరో తమ భోజనం చేస్తున్నారు మీకు షురుచి చెప్తూ కొనసాగిస్తూ మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మన పిల్లల కోసం మంచి మంచి పాటలతో

बालानंदम बालानंदम असलु पिल्ललतो गड़िपिन समयं अमूल्यंगा उंदी कदा। పిల్లలకు మంచి సంస్కారం నేర్చుకోవడం చాలా ముఖ్యం. వాళ్లకు మంచి గుణాలు మంచి అలవాట్లు నేర్పించడం కూడా మన కర్తవ్యం. తల్లిదండ్రులందరూ ఈ కర్తవ్యం పాటించాలి. పిల్లలకు మంచి సంస్కారం నేర్పించడం ఎంతో ముఖ్యమైనది మన జీవితంలో. అలాగే పిల్లలు చూసి పెద్దలు కూడా మారాలి.

0: చెత్తే రామ దీని భోగ దందామా ఇది పేరెంట్స్ కి పరీక్ష ఇది బ్రదర్ కి శిక్ష దీనికి యాంటీబయాటిక్ లేదా దీనికి నీరసం రాదా దీంతో మాట్లాడను దీంతో ఆట్లాడను ఇదో సైతాన్ ఇదో తూఫాన్
1: ఇదో నా బంగారు పాప

ఎప్పుడూ అలాగే మాట్లాడుతాం కదా అనుకుంటాము కదా. పిల్లలు దేవుడి వరం లాంటిది. పిల్లల హృదయం పూలలా మృదువుగా ఉంటుంది. పిల్లలు మన జీవితంలోని నిజమైన ఆనందం తెస్తారు. ఇంతేకాక పిల్లల నవ్వు ప్రపంచంలోనే అందమైన సంగీతంలా భావిస్తుంది. సంగీత ప్రియులారా, విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలారా, ఈ మధ్యాహ్నపు వేళ మన బాలానందం అనే తెలుగు కార్యక్రమం ప్రతి శనివారం నాడు ఇదే సమయం ఇదే ఛానల్ మీద ప్రసారం చేస్తాం. విద్యోజీ వందన 1 గంట దాకా వింటూ ఆనందించండి. గళగ

పిల్లలను చూసి మన భావాలు పెరుగుతుంది కదా. పిల్లల నవ్వు మన గుండెకి ఔషధం అవుతుంది. నిజంగా మన పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడే ఉండేటప్పుడు మన హృదయంలో ఏదైనా ఔషధం అవుతుంది. పిల్లలు ఉంటే మన ఇల్లు గోడలు కాదు, గుడి అవుతుంది. వారి చిన్న చేతుల్లోనే పెద్ద ప్రేమ ఉంటుంది. అలాగే పిల్లలు మన జీవితానికి రంగులు వేసే ఇంద్రధనుస్సులా ఉంటుంది.

0: పోయి బాగా చదువుకుంటానమ్మా.
1: బాలానందం బాలానందం.
2: ముద్దు ముద్దు పిల్లలారా, ఈ మధ్యాహ్నపు వేళ ఒంటి గంట దాకా మన బాలానందం అనే తెలుగు కార్యక్రమంలో మీకోసం విశేషంగా ప్రసారం అవుతుంది. ప్రతి శనివారం నాడు లాగా ఈ శనివారం కూడా మీ వచ్చే వందన మీతో ఉంటుంది ఒంటి గంట దాకా.

తల్లిదండ్రుల కర్తవ్యం ఏమిటంటే పిల్లలకు ప్రేమతో పాటు విలువలు కూడా నేర్పాలి. వారు ఏమి వినిపిస్తామో కాదు, మనం ఎలా ఉంటామో అదే నేర్చుకుంటారు. పిల్లలకు సమయం ఇవ్వడం వారి భవిష్యత్తు కూడా పెట్టుబడి. మంచి మాటలు మంచి అలవాట్లు చిన్నప్పుడే మొదలవుతాయి.

పిల్లలన్నీ పోల్చవద్దు, ఇది చెడ్డ అలవాటు అవుతుంది. ప్రతి పిల్లవాడు ప్రత్యేకమే. ప్రేమతో పెంచితే పిల్లలు పువ్వులా వికసిస్తారు. అలాగే పిల్లల బాల్యం తిరిగి రాదు కదా, కాబట్టి ప్రతి క్షణం చాలా విలువైనది. ఎక్కువగా విలువ చూపించాలి మన పిల్లల బాల్యంలో.

సంగీత ప్రియులారా, విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలారా, ఈ మధ్యాహ్నపు వేళ మన బాలానందం అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ విశేషంగా మీకోసం, మీ ఆనందం కోసం అవన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ వందనా మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: जिंदगी के अनमोल लम्हे रेडियो मॉरिशस के साथ।
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: నమస్కారం అండి మా ప్రియమైన శ్రోతలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రస్తుతం ఎంబీసీ రేడియో AM2 ఛానల్ మీద మీ స్వరాల వేదిక కార్యక్రమం సాగుతున్నది. ఇవాళ మీ చెలిగిరి శాలిని మీకోసం కొన్ని సన్నాయి పాటలు ప్రసారం చేస్తూ మీ శనివారం సాయంత్రపు వేళను ప్రశాంతంగా ఆనందకరంగా చేస్తుంది. అయితే మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి.

రాబోయే పాట వింటే వేరే లోకంలో ఉన్నారని భావ అని వస్తుంది. ఆస్వాదించండి కార్తీక్ గారి గొంతుల్లో.

శ్రేయ ఘోషాల్ గారు వారి గొంతు ఇన్నిసార్లు విన్నా మన హృదయం చాలదు కదా. రాబోయే మధురాతి మధురమైన పాటను ఆలకించండి శ్రేయ ఘోషాల్ గారి గొంతుల్లో.

శ్రోతలారా, మన చిట్టి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నా. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి ఖాళీ కాలం
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు
2: ఓయ్ ఆగవయ్యా ముట్టుకున్నాను మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి కలి కాలం
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు
2: ఓయ్ ఆగవయ్యా ముట్టుకున్నాను మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా
1: అక్కడ అడగండి
2: రామ్ గారు రామ్ గారు మీ ప్రపంచం ఆగిపోయిందా లేదంట మీరు వెళ్ళొచ్చు
0: ఆగిపోలేదంట పద
2: పదండి రామ్ గారు